0: అయ్యయ్య అక్కక సన్నని, అయ్యయ్య అక్కక సన్నని.
1: FBS గోర్ఖా రేడియో.